බංගබුත බේකං න සතන මිතර නේයං නගේයං සදාවං සදා සර්ව සර්වත්‍ර සනේයං න කාමං න ක්‍රෝධං න ලෝභං න මෝහං අජෝනිය ඡයාදද්වා ජෝහං න ජර්මං න බර්ණං න බර්ණං න බ්‍යාදං න රෝගං න සෝගං ආභා නිර්විඛාදං ఆఛేదం అభేదం అకర్మం అకాలం అఖండం అభండం ప్రచండం అపాలం నా తాతం నా మాతం నా జాతం నా గాయం నా నేయం నా గేహం నా బ్రహ్మం నా భాయం నా రూపం నా భూపం నా కాయం నా కర్మం నా త్రాసం నా ప్రాసం నా భేదం.

నా నేహంగ్ నా గేహంగ్ నా సుఖంగ్ నా సాకం పరేయం పవిత్రం పునీతం అత్తాకం నా జాతం నా పాతం నా మిత్రం నా మంత్రి నమో ఏక తంత్రే నమో ఏక తంత్రే నా ధర్మం నా బర్మం నా సర్వం నా సాకే నా బర్మం నా చర్మం నా కర్మం నా బాంకే నా సత్ర నా మిత్ర నా పుత్రం స్వరూపే నమో ఆదరూపే నమో ఆదరూపే కౌ కంజకే మంజకే భరంబూలే కౌ రంకకే రాజకే తర్మలూలే కౌ దేశకే పేస్కే తర్మతామే కౌ రాజకే సాజకే బాజతామే కౌ అక్షరకే పక్షరకే సిద్ధ సాదే కౌ సిద్ధకే బుద్ధకే బృదలాదే కౌ అంగకే రంగకే సంగ దేఖే కౌ జంగకే రంగకే రంగ పేఖే కౌ ధర్మకే కర్మకే హరం జానె కౌ ధర్మకే కర్మకే బ్రహ్మానే కౌ చార చేష్టా చౌ కౌ చిత్ర రూపం కౌ పరం ప్రజ్ఞా కౌ సర్వరూపం కౌ నే గ్రహం కౌ దేహ దుఃఖం కౌ ఔషధి రోగ కే శోక సుఖం కౌ దేవ విద్యా కౌ దాత బాణీ కౌ జాచ గంధర్వ కిన్నర కహానీ కౌ రాజసి సాధ కీ తామసీ హో కౌ యోగ విద్యా తరి తాపసీ హో కౌ రోగ రహతా కౌ యోగ యుక్తం కౌ భూమ కీ భుగత మై పరమ భుక్తం కౌ దేవ కన్యా కౌ దానవీ హో కౌ జాచ విద్యా తరి మానవీ హో కౌ రాజసి హో కౌ రాజ కన్యా కౌ శ్రేష్ఠ కీ పృష్ఠ కీ రిష్ట పుణ్యా కౌ వేద విద్యా కౌ వ్యోమ బాణీ కౌ కోక కీ కావ్ కీ కథ కహానీ కౌ కోక కీ కావ్ కథ కహానీ కౌ అద్రసారం కౌ భద్ర రూపం కౌ మద్ర బాణీ కౌ క్షుద్ర స్వరూపం కౌ వేద విద్యా కౌ కావ్ రూపం కౌ చేష్టాచార చిత్రం స్వరూపం కౌ పరం పురాణ కుపార పవ కౌ బాట పురాణ కే గీత గావ కౌ శుద్ధ శేఖం కౌ బ్రహ్మ ధర్మ కౌ వృత అవస్థ కౌ బాల కర్మం కౌ జ్వాల స్వరూపం జరా రహత దేహం కౌ నేహ దేహం కౌ త్యాగ గృహం కౌ యోగ పొగం కౌ రోగ రాగం కౌ రోగ హర్త కౌ భోగ త్యాగం కౌ రాజ సాజం కౌ రాజ రితం కౌ పూరణ ప్రజ్ఞా కౌ పరమ ప్రీతం కౌ ఆర్ భీతోర్ కీ పార్సీ హో కౌ పహల విపస్తవి సంస్కృతి హో కౌ దేశ పాఖ్యా కౌ దేవాణి కౌ రాజ విద్యా కౌ రాజధానీ కౌ మంత్ర విద్యా కౌ తంత్ర సారం కౌ జంత్ర జితం కౌ శాస్త్ర తారం కౌ హోమ పూజా కౌ దేవ అర్చా కౌ పింగులా చారణి గీత చర్చా కౌ బీన విద్యా కౌ గాన గీతం కౌ మలిచ పాఖ్యా కౌ వేద రితం కౌ నృత్య విద్యా కౌ నాగబాణి కౌ గారుడు గూఢ కథ కహానీ కౌ అక్షరా పక్షరా మక్షరా హో